ఉత్సర్పద్వలిభంగ భీషణహను హ్రస్వస్థవీయస్థరగ్రీవం పీవరదోశ్చదోద్గతనఖ క్రూరాంశు దూరోద్బణం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రగరం నమామి భవతస్తం నారసింహం.